తరిల్లేల ఒట్టిలో నిరగటమంత రక్కలే సీగిరేలా ఎసే రోయకాయకి నాటు నాటు నాటు అరే దుమ్ము దుమ్ము దులిపేలా లోపలున్న పానమంత